0: గాంతో గాయతా వాందూర్లేరా నత్రాలాంగో సింగ్ పుట్టుతుంగ్లేరా
1: ఇంగో
0: ఓర్ పే కానాయిత్ పీటోలే గొత్తో
1: ఇంగో
0: రాజా నా వెహ్లేరా
1: ఇంగో
0: ఆయో బారా కే వాడలే గొత్తో
1: ఇంగో
0: అచోంతో గూడ్ సిన్ వాళ్ళకిందూర్లేరా
1: ఇంగో
0: ఉంది మంచి బాయన పణతోర్లేరా
1: ఇంగో
0: పూరా దేశ దేశ తోర్వాన్తోర్లేరా
1: ఇంగో
0: రాజా నా తీహారింజోర్లేరా
1: ఇంగో
0: సేవనా సేలియన్ తో పాండ్రి ఆంగోస్ దోహీన్ తోర్లేరా
1: ఇంగో
0: రాజా నా ఈ తో గాయతాల్తో

0: జీవన స్థరం
1: తో అల్నా ఆలం రాజ్ కుమార్ ఇట్లా వచ్చా తు ఖుచ్చు ఖేతీబాడి ఆరు బల్లె సమూచ మాధ్యమ నే లోగ్ మన కి కసన్ జాగరూక్ కర్లా సే సబ్ గోట్ కి సాంగ్ని సార్ జుహార్
0: జుహార్ జుహార్
2: तो देख ना पुन को
3: हाँ ना दादा
2: इतरो सुंदर भेट वार्ता भितरे मन सांगते रहला ने
3: हाँ
2: तो देख भेट वार्ता तो होली मात्र मोटन गोटक नगत गीता से दादी मन के गीत के बले सुनाऊ दियो फिर गीत को रियाचो नाव के मन बल चिताओ तरम बोले पाछे के सांगो
3: सांगवा ले